ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను EU షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణనష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని

0: ద్వారకా ఎక్స్ప్రెస్వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कंप्लीट एक्सप्रेसवे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: వణకం ఆకాశవాణి. செய்திகள் வாசிப்பவர் ரங்கநாதன். தலைப்புச் செய்திகள். விளிம்பு நிலை மக்களுக்காக மாணவர்கள் பணியாற்ற வேண்டும் என்று குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்மு வலியுறுத்தியுள்ளார். இந்தியா மலேசியா இடையேயான ராணுவ ஒத்துழைப்பு குறித்த கூட்டம் புதுதில்லியில் நடைபெற்றது. புனித அமர்நாத் யாத்திரை இன்று தொடங்கியது. கேரளத்தின் பெரும்பாலான பகுதிகளில் இன்று மழைப்பொழிவு குறையக்கூடும் என்று வானிலை ஆய்வு மையம் தெரிவித்துள்ளது. உலகக்கோப்பை கால்பந்து போட்டியில் இங்கிலாந்து மற்றும் பெல்ஜியம் அணிகள் காலிறுதிக்கு முந்தைய சுற்றுக்கு முன்னேறியுள்ளன. இனி விரிவான செய்திகள். மாணவர்கள் தங்களது கல்வி அறிவை விளிம்பு நிலை மக்களுக்காக பயன்படுத்தி பணியாற்ற வேண்டும் என்று குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்மு வலியுறுத்தியுள்ளார். ஆந்திரப்பிரதேசம் அனந்தபுரமுவில் உள்ள மத்திய பல்கலைக்கழகத்தின் முதலாவது பட்டமளிப்பு விழாவில் பங்கேற்று அவர் உரையாற்றினார். பல்கலைக்கழகங்களிலிருந்து மாணவர்கள் அறிவு, தன்னம்பிக்கை, வாய்ப்புகளுக்கான புதிய வழிகளை ஏற்படுத்தும் பட்டத்துடன் வெளியேறுவதாக அவர் கூறினார். மாணவர்களின்

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో చాటు పద్యాల సౌరభాలు అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ముందుగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన విందాము.

0: మనం ఇంతవరకు ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన విన్నాము. కార్యక్రమంలో ఇప్పుడు విందాము చాటు పద్యాల సౌరభాలు అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం.
1: కవుల హృదయాల్లో పెల్లుబికే భావావేశం కవితాసుధా ప్రవాహమై సహజంగా ప్రవహిస్తుంది. రసహృదయులైన శ్రోతలు పాఠకులు ఆ అమృతధారల మాధుర్యాన్ని ఆస్వాదించి ఆనందిస్తారు. కవుల మనసులో పుట్టిన కవిత్వం అక్షరబద్ధమైతే అది 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది. కావ్యాలుగా ప్రబంధాలుగా నాటకాలుగా రచించబడిన కవుల సాహిత్యం వెనుకటి కాలంలో తాళపత్ర గ్రంథాల్లో ఇప్పటి కాలంలో పుస్తకాల రూపంలో శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. కానీ కవులు కొన్ని సందర్భాలలో అలవోకగా ఆసువుగా అల్లి వెదజల్లిన కవితా సుగంధాలు అక్షరరూపం దాల్చేవి కావు. అలాంటి పద్యాలు శ్రోతల నాలుకలపై నడయాడి ఆ నోటా ఈ నోటా ప్రచారమై కాపాడబడ్డాయి. కవులు ఒక్కోసారి కళాపోషకుల ప్రశంసలు సన్మానాలు అందుకుంటారు, ఇంకోసారి రాజుల అధికారుల విముఖతను క్రోధాన్ని కూడా చవిచూస్తారు. తమ ప్రజ్ఞకు గుర్తింపుగా బహుమానాలు సత్కారాలు అనుభవిస్తారు. తమ పాండిత్యాన్ని ఆదరించేవారు లేక ఈతి బాధలను సహించినవారు కూడా ఉన్నారు. అలాగే ఏదైనా మనోల్లాసభరితమైన దృశ్యాన్ని చూచినా హృదయ విదారకమైన అనుభూతి ఎదురైనా అది కవుల మనసు పొరల్లోని భావుకతను కదిలిస్తుంది. ఆయా సందర్భాలలో విరిసిన కవితా కుసుమాలు అతి సహజ పరిమళాలతో కాలగతిలో వన్నే తగ్గని నిత్య సౌందర్యంతో సాహిత్యాభిలాషులను అలరిస్తాయి. ఈ విధంగా ఆసువుగా సందర్భోచితంగా వర్ణనాత్మకంగా కవులు చెప్పిన పద్యాలు చాటువులుగా ప్రసిద్ధి చెందాయి. కొందరు కవులు తాము రచించిన కావ్యాల వల్ల కంటే చాటుపద్యాల వల్లనే విశేష ఖ్యాతిని గడించడం కూడా ఒక విశేషమే. చాటువు అంటే ప్రియవాక్యం అని అర్థం. చాటుహు అనే సంస్కృత ధాతువు నుండి చాటువు అనే పదం పుట్టింది. కొన్ని చాటువులు నీతి మార్గాన్ని ప్రబోధిస్తాయి, కొన్ని చాటువులు హాస్యస్ఫోరకాలై గిలిగింతలు పెట్టిస్తాయి, మరికొన్ని చాటుపద్యాలు కొందరి దానగుణాన్ని వీరత్వాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తాయి, ఇంకొన్ని చాటువులు కరుణరసాత్మకాలై దయనీయ పరిస్థితులను మన కళ్ళు చెమర్చేలా వెల్లడిస్తాయి. ఇలా నవరసాత్మకాలైన చాటుపద్యాలు మన తెలుగు సాహిత్యంలో ఎన్నో ఆవిర్భవించాయి. కొన్ని చాటుపద్యాల పాదాలు జాతీయాలుగా సామెతలుగా నుడికారాలుగా మన తెలుగువారికి సుపరిచితాలే. కొందరు సుప్రసిద్ధ కవుల చాటువులలోని చమత్కారాలను విశేషాలను మచ్చుకు కొన్ని ఇప్పుడు ముచ్చటించుకుందాం. వేములవాడ భీమకవి 11వ శతాబ్దికి చెందినవాడు. ఈయన దాక్షారామం భీమేశ్వరుని వరప్రసాది అని, శాపానుగ్రహాలను తన వాక్కు ద్వారా ప్రసాదించగలవాడని ప్రఖ్యాతి. ఈ భీమకవి రాఘవ పాండవీయం నృసింహపురాణం అనే కావ్యాలను రచించాడని తెలియవచ్చినా అవి నేటికీ లభ్యం కావటం లేదు. అయితే తన కావ్యాల కన్నా చాటువుల ద్వారానే చిరకీర్తి ఆయనకు లభించింది. ఒకసారి తనను అతిథిగా నిరాకరించిన అగ్రహారీకుల భోజనాలలో అప్పములన్ని కప్పలయి అన్నము సున్నము గాగమారుచున్ పప్పును శాకముల్ పులుసు పచ్చడులున్ చిరురాళుకావుతన్ అని శపించాడట. వెంటనే వారి విస్తళ్లలోని అప్పాలన్నీ కప్పలుగా అన్నం సున్నంగా మిగిలిన పదార్థాలన్నీ రాళ్లుగా మారిపోయాయట. భయపడిన అగ్రహారీకులు తమ తప్పును క్షమించమని వేడగా తిరిగి వాటిని యథాప్రకారం మార్చివేశాడట భీమకవి. తన శక్తి సామర్థ్యాలను గురించి అతడు ఇలా చెప్పుకున్నాడు. ఉగ్రకోపి నేను నోపుదు శపియింప గ్రమ్మరింప

శక్తి కలదు నాకు వట్టి మాన జిగురు పుట్టింప గిట్టింప బిరుదు వేములాడ భీమకవిని అన్నాడు. సహజ పాండిత్యంతో అతి లావణ్యమైన ప్రాసకవిత్వానికి పట్టం కట్టి భాగవత పద్యాలను తెలుగువారి గడప గడపలో నినదించేలా రచించిన పోతనామాత్యుడు తన భాగవత కావ్యాన్ని ఏ రాజుకు అంకితమిచ్చేందుకు నిరాకరించాడు. సాక్షాత్తు సరస్వతీదేవి పోతనతో నన్ను రాజులకు అమ్మివేస్తావా అని దుఃఖించిందట. అప్పుడు పోతన చెప్పిన ఈ పద్యం ఆయన నిబద్ధతకి నిలువెత్తు నిదర్శనం. కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిను నాకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతి అని వాగ్దానం చేసి ఆమెకు ఆనందం కలిగించాడట. ఇక చాటుపద్యాలతో విడదీయలేని అనుబంధం ఏర్పరచుకున్న కవిసార్వభౌముడు శ్రీనాథుడు. అతని పద్యాలను ప్రస్తావించకపోతే ఈ అంశం అసంపూర్ణమే అవుతుంది. శృంగార నైషధం, కాశీఖండం, పలనాటి చరిత్ర, భీమఖండం వంటి కావ్యాలు శ్రీనాథునికి తెచ్చిన పేరు ఒక ఎత్తైతే, అతడు చెప్పిన చాటుపద్యాల ఘనకీర్తి అంతా మరొక ఎత్తు. దేశసంచారం చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలు, సంఘటనలు రసరమ్యమైన పద్యాలుగా, మృదుమధుర హృద్యాలుగా ఆవిష్కరించిన తీరు అనన్య సామాన్యం. ఒకసారి నీటి ఎద్దడికి అలమటించిన శ్రీనాథుడు, సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అని ప్రార్థించాడు. లక్ష్మీదేవి భర్త గనుక కృష్ణుడు 16,000 మందిని పెండ్లాడినా సబబే, కాని భిక్షాటన చేసుకునే నీకు 2 భార్యలెందుకు, గంగను విడిచిపెట్టు అని చమత్కారంగా ప్రార్థించాడు. ఆయనకప్పుడు నీరు లభించిందో లేదోగాని మనకు మాత్రం ఒక కమ్మని పద్యం లభించింది. రావు సింగభూపాలుడనే రాజు కొలువుకు వెళుతూ సరస్వతీదేవిని శ్రీనాథుడు ఇలా ప్రార్థించాడు. దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాదీసు ముత్యాల శాల పలుకు తోడైతాంధ్ర భాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు పగుల గొట్టించితుద్భాట వివాద ప్రౌఢి గౌడడింఢిమబట్టు కంచుఢక్క చంద్రభూషక్రియా శక్తి రాయల యొద్ద పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు ఎటుల మెప్పించెదో నను నింకమీద రావుసింగ మహిపాలు ధీవిశాలు నిండు కొలువున నెలకొని యుండి నీవు సరస సద్గుణ నికురుంబ శారదాంబ. ఆ రావుసింగభూపాలుని కొలువులో అతణ్ణి సర్వజ్ఞునిగా, శివునితో సమానుడిగా శ్రీనాథుడు ఇలా కీర్తించాడు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగభూపాలునకే ఉర్విన్ చెల్లున్ తక్కురు సర్వజ్ఞులనుట కుక్క సామజమనుటే అన్నాడు. ఆ తరువాత కాలంలో రావుసింగభూపాలుని శత్రువుల కొలువుకు వెళ్లినప్పుడు ఇదే పద్యంలో సర్వజ్ఞుడనే బిరుదు రావుసింగభూపాలునకు ఏ ఉర్విన్ చెల్లున్ అని వ్యంగ్యంగా చెప్పానని సమర్థించుకున్న ఘటనాఘటన సమర్థుడు శ్రీనాథుడు. పలనాటి సీమకు వెళ్లినప్పుడు ఆనాటి అక్కడి సామాజిక పరిస్థితులు, ప్రజాజీవనం, కట్టుబాట్ల గురించి కళ్లకు కట్టినట్లు వివరించాడు శ్రీనాథుడు. రసికుడు పోవడు పలనాడెసగంగా రంభయైన ఏకులే వడకున్ వసుదేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్ అంటాడు. కన్నడ దేశానికి వెళ్లినప్పుడు అక్కడ తనకు సరైన ఆదరణ లభించలేదని ఆవేదనతో చెప్పినది ఈ పద్యం. కుళ్ళాయుంచితి కోకజుట్టితి మహాకూర్పాసమున్ తొడిగితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మిసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లాయంబలి త్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్ తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అంటాడు. రెడ్డిరాజుల పరిపాలనా కాలంలో ఎంతో వైభవంగా వెలిగిన శ్రీనాథుని జీవితం అంత్యకాలంలో కడు దయనీయమైన స్థితికి చేరుకుంది. భుక్తి సాగించుకోవడం కోసం బొడ్డుపల్లె అనే గ్రామంలో కొంత పొలంను గుత్తకు తీసుకుని సాగు చేసినా నష్టం రావడం వల్ల రాజదండన కూడా అనుభవించాడు. ఆ సమయంలో శ్రీనాథుడు చెప్పుకున్న ఈ చాటుపద్యం హృదయాన్ని బరువెక్కిస్తుంది. కవిరాజు కంఠంబు కౌగలించెను కదా పురవీధి నెదురెండ పొగడదండ ఆంధ్ర నైషధకర్త అంగ్రియుగ్మంబున తగిలియుండెను కదా నిగళయుగము వీరభద్రారెడ్డి విద్వాంసు ముంచేత వియ్యమందెను కదా వెదురుగడియ సార్వభౌముని భుజా స్తంభమెక్కెను కదా నగరివాకిట నుండు నల్లగుండు కృష్ణవేణమ్మ కొనిపోయే నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డు పెళ్ళెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు. మరణ సమయంలో కూడా

తన స్వాభిమానాన్ని చాటుకుంటూ కలియుగమ్మననికనుండ కష్టమనుచు దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి అని చెప్పుకోవడం శ్రీనాథుడికే సాధ్యం. 16వ శతాబ్దిలో వినుకొండలో రాయని భాస్కరుడనే ఒక మంత్రి ఉండేవారట. ఆయన మహాదానశీలి. అతని దాతృత్వాన్ని కొందరు కవులు ఎంతో ఘనంగా చాటుపద్యాలుగా దశ దిశలా చాటించారు. పన్నిద్దరు భాస్కరులని ఎన్నిక చేయుటది కల్లా ఇద్దరూ కాదా, మెన్నుననొక భాస్కరుడును పన్నుగ వినుకొండనున్న భాస్కరుడొకడున్. 12 మంది సూర్యులు ఉన్నారని పురాణాలు చెప్పేది నిజం కాదు. ఆకాశంలో ఒక సూర్యుడు, వినుకొండలో రాయని భాస్కరుడు మాత్రమే అని ఒక కవి చమత్కరిస్తే, ఇంకొక కవి చేకొని రాయని వాచడు కాకాలు గుణించు పిదప కాలమునాడే లాకేత్వమియ్యనేరడు దాకును కొమ్మియ్యడిట్టి ధన్యులు గలరే అన్నాడు. లాకేత్వము దాకుకొమ్ము అంటే లేదు అని కదా అర్థం. రాయని భాస్కరుడు ఎప్పుడూ లేదు అనే మాట వాడడని దీని భావం. హంపి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. పైగా ఆయన భువన విజయంలో అష్టదిగ్గజ కవులు ఒకరిని మించిన వారు మరొకరు. ఈ భువన విజయంలో ప్రతిరోజు సమస్యాపూరణాలతో చమత్కార పద్యాలతో కవన మథనం జరుగుతూ ఉండేది. అందులో నుండి పుట్టిన ఎన్నో చాటుపద్యాలు ఇప్పటికీ గుబాళిస్తూనే ఉన్నాయి. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన కృష్ణరాయలు మరణించాక తన బాధను వ్యక్తం చేస్తూ చెప్పిన ఈ పద్యం వారి సాన్నిహిత్యాన్ని స్పష్టం చేస్తుంది. ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి కేయూత యొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొనువేళ పురమేగ పల్లకి తన కేలు పట్టి ఎత్తే అంటూ ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర అని నను పిలుచు కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని విలపించాడు. ఒకసారి నందితిమ్మన కవిత్వానికి అబ్బురపడిన సాటి కవి భట్టుమూర్తి చెప్పిన ఈ చాటువు వారిద్దరి గొప్పతనాన్ని చెబుతుంది. మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ అబ్బుని కూపనటద్భేకములకు గగనధుని సీకరముల చెమ్మ నంది సింగయ్యతిమ్మ అని అంటే కృష్ణరాయలు విని గగనధుని అనే పదాన్ని నాకధుని అని మార్చి ఆ పద్యానికి మరింత సొగసును అద్దారట. ఇక వికటకవిగా తన హాస్య చతురతతో మనందరికీ సుపరిచితుడైన తెనాలి రామకృష్ణ కవి ప్రౌఢ కవిత్వంతో పాండురంగ మహాత్యం అనే మేటి కావ్యాన్ని మనందరికీ అందించారు. అయితే తన సమయస్ఫూర్తితో సమస్యాపూరణాల్లో ఎన్నో హాస్యభరిత చాటుపద్యాలను సృష్టించి అందరినీ అలరించారు. కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్ అన్న సమస్యను తనపైన ఈర్ష్యపడే తోటి కవులు ఇచ్చినప్పుడు వారికి మొరటుగా సమాధానమిచ్చినా, తరువాత కృష్ణరాయలు అదే ప్రశ్న అడిగితే రంజను చెడి పాండవులరి భంజనులై విరటుకొల్వు పాల్వడి రకట సంజయ విధినేమందును కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్ అని తెలివిగా పద్యాన్ని మార్చి తన కవన ఖడ్గానికి రెండు వైపులా పదునే అని నిరూపించాడు. అంతేకాదు, త్రువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి, అలాగే మేక తోకకు మేక తోక మేకకు మేక వంటి చమత్కార పద్యాలతో భువన విజయంలో ఎందరో పండితుల నోళ్లు మూయించిన ఘనుడు తెనాలి రామకృష్ణ కవి. అడిదం సూరకవి విజయనగరం పూసపాటి విజయరామరాజు ఆస్థానంలోనివాడు. ఈయన కూడా అలవోకగా చాటుపద్యాలు చెప్పడంలో దిట్ట. తన పరిచయాన్ని, తన మహారాజు గొప్పతనాన్ని ఒక చిన్న పద్యం రూపంలో ప్రశ్నోత్తరాల వలె ఎలా వినిపించారో వినండి. ఊరెయ్యది చీపురుపలి, పేరో సూరకవి, ఇంటి పేర్ అడిదంవార్, మీరాజు విజయరామ మహారాజు, అతడేమి సరసుడా భోజుడయా. వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాలు, భర్తృహరి సుభాషితాలు కూడా నీతి ప్రబోధాలుగా జనసామాన్యం నాలుకలపై నర్తిస్తున్నాయి. అలాగే గువ్వల చెన్నని పద్యాలు, కొత్త అమరప్ప మకుట పద్యాలు తేలికైన పదాల్లో జీవనసారాన్ని తెలియపరుస్తూ మనకు మార్గదర్శనం చేయిస్తున్నాయి. మచ్చుకు కొన్ని పద్యాలు చూద్దాం. గుడికూలును నుయిపూడును వడినీళ్లం చెరువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యంబొకటియే కుడియడమల కీర్తిగన్న గువ్వల చెన్న వరహాలెన్ని గుణించిన పరమార్థజ్ఞానిపోలు పావనుడవునా ధరవన్నెలెన్ని కల్గిన గురిగింజకు నేమి గొప్ప కొత్తమరప్ప. కొన్ని దేవతాస్తుతులైన చాటుపద్యాలను రచించిన కవులెవరో తెలియకపోయినా మన పూజామందిరాల్లో అవి నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. తొండమునేకదంతమును తోరపు బొజ్జయ్యు వామహస్

0: హస్తమున్ మెండుగ మోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లవు నొజ్జవై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు ముక్కెదన్ అనే వినాయక స్తోత్రాన్ని తెలియనివారుండరు. చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యతాయతులును చిరుమువ్వ గజ్జెలు చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతూ అని పాడుతుంటే చిన్నికృష్ణుని రూపం కళ్లముందు కదలాడుతుంది కదా. వీరే కాకుండా కందుకూరి రుద్రయ్య, కూచిమంచి తిమ్మయ్య, శిష్టు కృష్ణమూర్తి వంటి మరెందరో ప్రాచీన కవులు చాటుపద్యాలతో మధ్యయుగంలో తెలుగునాట కొన్ని వేల సంఖ్యలో పద్యాలను రచించారు. అయితే వాటిలో మనకిప్పుడు లభ్యమవుతున్నవి మాత్రం కొన్ని వందలు మాత్రమే అనేది చేదునిజం. అవి కూడా తాళపత్రాలపైన రాయబడ్డవి, పాత ఇంటి అటకలపైన గ్రంథాలయాల మూల గదుల్లోన చిక్కుకుపోయినవి కొన్నైతే పాతతరం ముదుసళ్ల నాలుకలపై మిగిలి ఉన్నవి మరికొన్ని. వీటన్నింటినీ వెలికితీసి కూడగట్టి సంగ్రహంగా మనకందించిన ఇద్దరు మహనీయులు మనకు చిరస్మరణీయులయ్యారు. అనేక మంది సాహితీపరుల నుండి, జానపదుల నుండి సేకరించి జీర్ణమై శిథిలావస్థలో ఉన్న తాళపత్రాలను పరిష్కరించి చాటుపద్యాలను పుస్తక రూపాల్లో భద్రపరిచారు. సాహిత్య పరిశోధకునిగా, అన్నమయ్య సంకీర్తనల పరిష్కర్తగా విఖ్యాతులైన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తొలుతగా చాటుపద్య మణిమంజరి అనే పేరుతో ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన కొన్ని వందల చాటువులను కవుల పేర్లు వారీగా సంగ్రహించి కొన్ని చాటువుల వెనుక ఉన్న కథనాలను సందర్భాలను కూడా జతచేర్చి 1914 సంవత్సరంలో ఈ గ్రంథం యొక్క ప్రథమ భాగాన్ని రూపొందించారు. అయితే కొన్ని కొన్ని చాటువులను రచించిన కవులెవరో తెలియడం కష్టమయ్యేదట. అయితే రచనా శైలిని బట్టి, లోకపు వాడుకను బట్టి కవి ఎవరో అంచనా కట్టేవారు. ఆ తరువాత తిరిగి ప్రభాకర శాస్త్రిగారు 1952 చాటుపద్య మణిమంజరి ద్వితీయ భాగాన్ని మరిన్ని చాటువులతో రూపొందించారు. ఇక దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు 1927 సంవత్సరంలో చాటుపద్య రత్నాకరం అనే పేరుతో మరికొన్ని చాటువులను సేకరించి పుస్తక రూపంలో పొందుపరిచారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కూడా కొందరు కవులు చాటుపద్యాలతో మనందరినీ అలరించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఆంగ్లేయుల పాలనలో మన దేశపు పరిస్థితిని, భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారంగ గడుసరి తెల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని ఎంతో చక్కగా వర్ణించారు. అలాగే ఇంకోసారి పకోడీ రుచిని వర్ణించమని అడిగితే అతను చెప్పిన ఈ పద్యం పకోడీ రుచిని మించి పసందైనది. వనితల పలుకుల యందున అనిమిష లోకముననున్న దమ్మృతమంచున్ జనులనుటి గాని లేదట కనుగొన నీ అందమృతము కలుదపకోడి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో చమత్కార చాటువులు మనకు మనోల్లాసం కలిగిస్తూనే నీతి ప్రబోధాన్ని, భాషా సాంస్కృతిక వైభవాలను, చారిత్రక సత్యాలను పంచిపెడుతున్నాయి. తెలుగు భాషకు మాత్రమే సొంతమైన పద్యరచనా ప్రక్రియలో చాటుపద్య కవిత్వానిది ఒక విశిష్టమైన స్థానం. ఇప్పటి కాలంలో కూడా అవధాన కవులు సమస్యాపూరణాల్లో వర్ణన, ఆసువు, దత్తపది వంటి ప్రక్రియల్లో ఎన్నో చక్కని వినోదభరితమైన చమత్కార పద్యాలను సృష్టిస్తున్నారు. అవి కూడా నేటితరం చాటువులుగా ఎప్పటికీ వర్ధిల్లాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు చాటుపద్యాల సౌరభాలు అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు భక్త ప్రహ్లాద చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పద్యాలు విందాము.

చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి, చిరంజీవి పలుకులు, అమృతపు చినుకులు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి.
1: హరి దానవ కుల వైరి మనకు పరమశత్రు, వారి నామము చెరింపబడుతుంది.
0: దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధింపు. కాని ఆ హరి ఛీ, ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా?

అంతర్జాతీయ జర్నల్స్ మరియు పరిశోధనా పత్రాలను మన దేశ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు ఉచితంగా అందించి తద్వారా వైజ్ఞానిక పరిశోధనా రంగానికి సహకారాన్ని అందించే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 13,000కు పైగా జర్నల్స్, పరిశోధనా పత్రాలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలకు ONOS అఫీషియల్ పోర్టల్ ద్వారా ఉచితంగా లభిస్తాయి. ఈ పథకం కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించబడ్డాయి. పూర్తి వివరాల కోసం ONOS ఇండియా వెబ్సైట్ను సందర్శించవచ్చు.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూ దండలో వృక్షో రక్షతి రక్షితః అంశంపై శ్రీమతి వి జ్ఞానప్రసూన గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూ దండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
1: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరుదేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి, యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమ

సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం